సౌక అక్కడికి చేతిలో ఒక పేద తమని ఆ చిన్న చెట్టు పట్టుకొని పంచుకున్న వాళ్ళు ఒక పేద ఆశ ఏదో పేద.